అమ్మాన్ గాయ నేను యువర్ ఎల్ రేకి చుకూర్ ఉన్నాల్ రే ఎల్ చుకూల్ చుకూల్ మే ఆన్ లుమ్ము మా గ్వెన్ గిని గిని క్వెరో గేరో చుకూల్ ఆన్ లుమ్మే చుకూల్ రుయ గ్వెన్ యోనో పిరు గ్వెన్ కానే Yori yele chukul chukul me on lumu ma gweno gini gini kwero kero chukul on lumu me chukul